నమకాలకాలే నమస్తస్ దయాలే నమస్తం జరారం నమస్తం కృతారం నమస్తం సాకే నమస్తం నిర్వాకే నమస్తం అనంతే నమస్తం భవంతే నమస్తస్ రాగే నమస్తం సుహాగే.

0: కరం అతి తీర్థకరం
1: హర
0: బోల మనా ఛంత ప్రసాద కర్ణాలయ హై అర కాలయ హై
1: ఖండన హై మ మండన హై
0: జగదేశ్వర హై పరమేశ్వర హై
1: కారణ హై సర్వ బార హై
0: సర్వ ఋత్ కే తరణ హై జగ కే కరణ హై
1: మన హై జగ జన హై
0: సర్వం పర హై సర్వం కర హై
1: సర్వ పాశ హై సర్వ నాశ హై
0: కరుణా కర హై విశ్వంబర హై
1: సర్వేశ్వర హై జగదేశ్వర
0: హై బ్రహ్మండస్ హై ఖలఖండస్ హై
1: పరతే పర హై కరుణా కర హై
0: అజప జప థప థప హై
1: కృత కృత హై అమృత అమృత హై
0: అమృత అమృత హై కరుణా కృత హై
1: కృత కృత హై తన్నిత హై
0: అమృతేశ్వర హై పరమేశ్వర హై
1: కృత కృత హై అమృత అమృత హై
0: अजबाकृत है अमृत अमृत है
1: निर्नायक है कलकायक है
0: विश्वंबर है करणालय है
1: निर्नायक है सर्वपायक है
0: पंजन है अरगंजन है
1: तपन है जप जापन है
0: अल अकलंकृत है सर्वाकृत है
1: कर्ता कर है हरता हर है
0: परमात्म है सर्व आत्म है
1: आत्म वश है जस के जस है
0: प्रयास चंद नमो सूर्य सूर्य नमो चंद्र चंद्र
1: नमो राज राजे नमो इंद्र इंद्र
0: नमो अंधकारे नमो तेज तेजे